0: యక చతుర నార సరకే శృంగార్ యక చతుర నార సరకే శృంగార్ మేరే మన కే ద్వార యే అద్భుత జాత హమ మరత జాత హరే చతుర నార సరకే శృంగార్ పరతా సదసరి పితా సదస సదప పలకరి గచ్చరి దదప పలకరి చతుర నార సరకే శృంగార్
1: అయ్యో అరథం అరథం థం థం రో